భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ భౌవనశ్చ చ భౌవనో భౌవనశ్చ భువనో భువనశ్చ భౌవనో భౌవనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువనః.

0: జయ జయ శంకర జయ జయ శంకర హర శంకర హర శంకర
1: జయ జయ శంకర
2: అనంతకోటి నమస్కారం శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర భక్తి.